ప్రహ్లాదమత్యహరిసంభవకారణాత్మన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. సోమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణతోషిత కృష్ణమూర్తే బాహ్లీకరాజ బహురాజ సుధర్మధావన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీవ్యాసరాజ విదూషాంబర దివ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్.

ఖవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మవాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధిగం చ దృష్ట్వా యదీయకృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యా సుధా పరిమలోల్లసితా చకాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేంద్రియాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీవేంకటార్యవరతిం మన గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయ భంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీవేంకటార్యవరతిం మన గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫల వైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయ భంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విభుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం వాదీంద్రతీర్థసు మతీంద్ర ముఖాస్తువంతి కర్మంది నో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయార్ద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమయాచితలబ్ధవృత్యా కష్టేన యో నిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహుర్బహునాశ్రమేణ మంత్రాంజపస్యను దినం జగతీం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాదిపుణ్యసరితః ప్రణయాతి బద్ధాః సద్రత్నహేమజలకుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగనిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాదిపుణ్యసరితః ప్రణయాతి బద్ధాః సద్రత్నహేమజలకుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగనిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మందార పుష్పదధి కుంకుమం

పరమాష్టసు మంత్ర జప్తః సిద్ధగ్ని సప్తతి మహోజ్వల మంత్రవర్గా తత్తత్సువేద్య హరిరూప విలో

మధ్యాహ్న సంగత శతార్థ విభోరు కాంత్యా ఏ దీప్యమాన హరిచారు ముఖార విందం సంగీక్ష మోద కరచారు సుధాభిమ

ఖండపరశురారుణోద్విణప్రదః ఇవస్పత్సర్వృగ్వ్యో బాస్పతియో నిమా త్రియామాదమగసామన్వాదభేషంభిషేర్న్యాదిచ్ఛశామృష్టశారుఃపర్ణం శుభాంగశాంతిదశిష్టా ముదః కువలేశజా గోపోపద్రోప్తవృషమక్షవృషప్రియః

ప్రియకృతర్ధనా విహరసగజ్జోత్సురుచిర్హుతుర్విభూర్విలోన సూర్య వితర్విలోన అనంతోహుతముగ్రజ అనిర్ణ సదాశీలాధిషానుభూత సనాత్నాతమ కపిర్వ్యయ స్వస్తి దస్తి స్వస్తి స్వస్తి భుక్స్తి దక్షిణ అరౌరః కుండలీ చక్రీ క్రమ్యోర్జితశారః శబ్దాదిగశ్దశః శిశిః శర్వరీకః అకూర్పేదకో దక్కః క్రమిణావరః ద్వత్వో విభజః న్యశ్రవణకితరః